గురుపదం మంత్రములం గురువాక్యం మోక్షములం గురుర్ కృపా. సద్గురుదేవ కీ జై. సో విదౌట్ గురు కృపా, వెన్ యు గెట్ ఎ డౌట్, దెన్ యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ అండ్ యూ లాస్ట్ అగైన్ ఇన్ ద జంగల్ వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ ఎనీ మోర్. సో మర్సీ, దయా. సో దిస్ బ్యూటిఫుల్ పెయిన్ఫుల్ ఎరా ఆఫ్ ద ఈస్టర్న్ విషల్ ప్రేయర్ ఫస్ట్ ఫర్ మదర్ మారియా అండ్ ఫర్ ద జీసస్ అండ్ వి థ్యాంక్స్ దెమ్ ఫర్ దేర్ మర్సీ, దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ గైడెన్స్. సో మై డియర్ వన్, ఐ థింక్ టుడే ఇస్ ఇనఫ్. Wish you all the best. God protect you. God bless you. Be healthy and achieve your spiritual goal. And when God allows us or bless us, we will see again here or there. Thank you. Bol Shri Deep Narayan Bhagwan ki jai. Satguru Swami Madhavananji Bhagwan ki jai. సత్య సనాతన ధర్మ కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.